0: భగవాన్ విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయ తనుహరి ఏక్ పటక్ శుద్ధ మనగరి శిలాకుదాయా పట్టి ఎవటా రేడియో రాక్నోస్
1: సంపూర్ణ
0: కార్య సిద్ధిగరం

శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ అచ్యుతాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమస్కార్. నికటమకాలికా, వికటమకాలికా, మధ్య నేపాలకే సర్వోత్కృష్ట రేడియో కాళికా ఎఫ్ఎం ద్వారా ఇస్ పవన్ బిహానీమా ప్రసారిత धार्मिक आध्यात्मिक कार्यक्रम भक्ति सुधामा तपाईँलाई हार्दिक स्वागत छ. र हामीले भक्तिको अनुपम ग्रन्थ मुकुन्दमालाको चर्चा गर्दै आइरहेका छौँ. वास्तवमा हामीले मन परमात्मातिर लगाउनुपर्छ, परमात्माको नामको जप गर्नुपर्दछ, अथवा पटक पटक दोहोऱ्याइरहनु पर्दछ. नाम मनमनै पनि गर्न सकिन्छ र आवाज निकालेर पनि गर्न सकिन्छ. त्यस्तै परमात्माको स्वरूपको ध्यान गर्नुपर्दछ र सम्पूर्ण कर्महरू परमात्मालाई नै समर्पण गर्नुपर्दछ. यिनै विषयमा स्वामीजीले यहाँ बताउनु भएको छ र चर्चा पनि गर्दै आइरहेका छौँ र आज पनि यसै विषयलाई अगाडि बढाउनेछौँ. तर आउनुहोस्, त्यस पूर्व एउटा सुमधुर भजन